0: ప్రక్రియ కావాలని
1: నేను అనుకుంటున్నాను. సంసారం ఇది ప్రక్రియ వాళ్ళు విశ్వాసం ఒక ఇది భాగాలతో పైన అది ఆశ్రయించి కావు ఎటువంటి సంసారం విశ్వసం వివాహాలు వివాహం వివాహం కారణం ఆశ్రయంగా